0: అరే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూరకి దరదే సూర ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరకగదే.